కలిసి ఆడి మా తమ్మి అనే కొన్నాం, మా తాబురా మీదో కొన్నాం, భయం కబులి అనే ఉల్లేను కనుబుదురా కొన్నాం, కనుబు అల్లి వైదురా ఉన్నాం.